0: The Night Cafe with Keshav Das, Monday to Thursday, 9 to midnight on Lotus FM.
1: ఎక్కడ నీవు ఏం చేస్తున్నావు త్వరగా త్వరగా అది వస్తుంది మన టాక్సీ నేను ఇంకా కాసుకున్నాను